0: ఆటి ఆడందు బర్పుండిగమగా సోన సోడందు పోపుండు పంపి లెక్క ఎదురుగాదే ఇత్తకెళ్ళే
1: ఆటిడ్దు బుక్క అరగాల మాయిడ్దుక్క మరియాల
2: అప్ప తిందుండా యావందో గురిలక మన్పొడ
1: అరి ఇత్తుండా పురియుండు
2: అరి తినిపినాయే పోయండ బారి తినిపినాయే బర్పే
1: అళెక్కు పులిబోడే
2: ఆన సైతుండల సారోవరను బెలె ఉండిగి
1: ఆనెని దెర్పరే ఆనెనే ఆవుడు
2: ఇల్లు నాలాండ నట్టునాయగు ఎడ్డె ఆండు
1: కంచలి ఇత్తుండ ఎంచల ఉనలి
2: కురిదిన కుంబుడోగు తెట్టుపోతి తారాయి
1: తుళువెర మనసు తుళువే పెలకాయదంచ
2: తూనగ దిన్నో పాతెర్న బొన్య
1: పెలకాయదమై ముళ్ళుందు కంచోలు పంతునిగే
2: మరత్తపురి మరణే తినిపుండు
1: మనస్సు మల్లే కైకుద్య
2: ముంకు దాంతినాలెగు ముంకుత్తి దాయ మాదిర
1: మర్మలెగు బుద్ధి పండదు మామిగు బంజిబైదినిగే
2: మత్త మీరండా మర్లేర్న లెక్కో
0: నమ్మ జోకలెగు హిరియకల్న ఆచార విచార నంబుగి కష్టద బతుకుని పన్నొందు బరందులేరి నమ్మ శాలెద జోకులు పగ్గర్ద బత్తిన సుగ్గిముఠద పద్రాడు తుళు తింగళ్ళు ఆటి తింగళ్ళు తుళునాడుద బౌసా బుక్క ఔసను హెచ్చావున తింగళ్ళు పండ తప్పావంది ఆటిడు బత్తిన బర్సదు భూమి తంపాపును మన్ను కురిదు కుర్తెలాదు మలంపు తప్పు కురే హొందు మన్ను ఫలవత్తాదు జింజును ఇడీ వర్షకు బోడి తినాత నీరుద నెలె కాడు గుడ్డెడు బత్తిన కడల బరిముట్ట అడికొల్పుండిగే భూమిడైతిన ప్రకృతి శక్తి ఆయుర్వేద శక్తి సంజీవిని శక్తి ఆటిద తింగళ్ళు నెరమానిన మై మనసు దింజుండిగె జనకులెగు బడవుద దినో ఆటి జీవద ఎడ్డెపుగు బోడాదు తింగళుగర పాస పత్తుదు పలారడు కుల్లుదు బంజి కాలిదీదు మర్దుపరి లెక్క వర్షుడు పద్రాడు తింగొళ్ళు తిందు సొర్కిన బంజిగు ఆటిద పాసపత్తిలి కాపుండు ఉనియర తినియర ఆవందే బడబత్తుద బడవు ఇత్తునాండల తుళువెరకు అవు ఆరోగ్యనే ఆతిని కలబారి పత్పె పునెబారే తిమరే రాజబారి తేవు ఐడు మల్ల మర్ద్ కుడొంజిజ్జి ఆనిద కాలుడు ఆటిడు ఉపవాసమల్తుదు బతుకిన కారణ జన నూదు వర్ష బతుకుదేరు ఆటిడు భారీ పుదర్ పోయిన మర్ద్ పండ పాలిద కెత్తిద కషయ్య ఇడీ భూమిద మర్ద్ద సత్వ ఆనిది దిన ఆ మరటు సేరుండిగే ఆని మాత్ర పాలిద పేరు పరుడు బేద దిన పండ ఉష్ణ సూర్యమూడున దుంబె కెత్తె కనవుడు సూర్యన దొంబు బూరు నండ కర్బద కత్తి తాగండ అవు విసాపుండిగే సూర్య పుట్టిన దుంబె పోపున దాయగు పండ బెత్తలే పోపు నెర్ది దుంబున దిన పాలిద మర తూదు బత్తుది మన దాని కెత్తి పతొందు బర్పీరి ఇనిత దిన పాలిద మర గొత్తావంది కాయర్ద మరద కెత్తి పర్ద్ సైతినవులా ఉండు ఇంచకన తిన పాలిద కెత్తిద మర్ద్ పర్ద్ ఇడీ వర్ష సీకదాంతంది బతుకుదేరి ఆటిద అమవాస్య దాని మల్తిన కృషి కల్లిపాడున క్రమలా ఉండు ఇనిలా కెలవు కడెట్టు ఈ క్రమ నడుతుందుండు ఆటిద అమవాస్యకి తోడుదా తారుద తుదెట్ట జోకులు బాలెలు మాతెర్ల పోదు నీరుడు దానబుడ్పున ఆచరణే ఇనిక్కలా జీవంతికి ఉండు ఆటి పొరి మల్తుది మాతెరు కొల్లుదు తినిపిన సంప్రదాయాలా ఉండు అంచాదు ఆటి తుళువెరగు ఔస కొడుతుండు ఆటిడి ఇత్తినాత్ ఆచరణే నంబుళిగే మర్ద్ మాయ తెలికె నలికే బడవు బిన్నేరి సాంస్కృతిక శ్రీమంతికే బేతె వా తింగొళ్ళుల ఇజ్జి ఉందెట్టు నమ్మ మూఢ నంబికే ఉండు పండల ఆ నంబుళికిద ఉలై ఉంజి సత్య ఉంజి తత్వ ఉండుందు పనులు ఇనిత దిన సోరు నములిత మాడుత జరిదిన గరిదిన దిక్కేల్దు ఆటి పిదాయి బతుదిండు ఇనిత దిన ఆటి పండ హిరియకుల్న కష్టద దిన పండదు నమ్మ జోకలేగు నమ్మ నెనపు మల్పుడు హిరియకులు తప్పు తింతిని తేవు తింతిని రచ్చి తింతిని బంజిగి నొప్పు దాంతినిగు ఎన్న అజ్జి ఒర్కుండు తుత్తి తిని భారీ భంగ ఇత్తినేర్దావర ఆండ ఇనిత కాలుడు పొన్ను జోకులు ఒర్కుండు తుత్తినవు ప్యాసనాపుడు ఆటి తింగొళ్ళు తిందిన ఆహారడు రోగ నిరోధక శక్తి ఇత్తుండు ప్రతి నంబులెగద ఎడెట్టు వైజ్ఞానిక కారణ ఇత్తుండు ఆటిడు బర్స హెచ్చ అంచాదు దైవలున కెలసమల్పర భంగ అంచాదు దైవలు గట్టమిత్తర్వగే ఈ సమయాడు సీకబర్పును పండుది దేవరు ఊర్ధ మార్గి దెప్పర ఆటి కలింజిన మాంత్రిక శక్తిద ప్రతీక అది కడపు వేరు అగిలి బలసర ఆటి ఎడ్డె దుమ్ముద కాలడు బర్సద చలికి నరమాని సయ్యొంది తీరి ఆటిద అమవాస్య దాని అగిలి పాడొంది తీరి ఇనిలా కెలవు ఇళ్ళలు ఆటిడు అగిలి ఉండు ఆటి తింగోళ్ళు కడెక్కు పిదాయి పాడిన క్రమలా ఉండు అంచ పండదు ఇళ్ళద కూరే కజవు అడితిది పిదాయి పాడిన పండుద అర్థం నరమానికి దుంబు అరెగాలడు బేలడు పుర్సోతిజ్జి ఆటిడు బెనర బేల ఇజ్జి మాతెర్ల ఇల్లడిత్తిది కజపూర దెత్తిది శుచి మల్పిరి ఆటి ఖరీదు సోన బర్పుడు జాత్రి పర్బ శురువాపుడు తుళునాడు జనకులు బర్సబర్పున పొర్తుగు బేలె మల్పర ఆవందే కుల్లుదు ఊర్ద శుద్ధి పాతెరువేరు అవెట్టి బతుకు బవనే అంచెని బుద్ధిలా ఉండు ఇద్దే వంజి హరటే.
3: ಮಾತ ಮುಳುಲ್ಲರ
4: ಅಂದಕ್ಕ ಇನಿ ಬಾರಿ ಬರ್ಸಾತೆ
3: ಅಂದಿ ಎಂಕಿನಿ ಭರಿತ ಇಲ್ಲಲು ಬೇಲೆ ಇತ್ತುಂಡು ಈ ಬರ್ಸದುದು ಉದಾಸೀನಾಂಡ್ ಅಂಚ ಪೋಯಿಜಿ
5: ಅವಂದು ಆ ಸುಜಾತಕ್ಕ ದಾದಾಂಡಿಗೆ ಆಸ್ಪತ್ರೆಡು ಉಳ್ಳೇರು ಪಂಡದು ಅರೆ ನಮಗೆ ಪಂಡೆ
6: ಅರೆಗೆ ಡೆಂಗ್ಯೂಗೆ ಮಾರೇದಿ
4: ಅವೆಂಚ ಬರ್ಪುಂಡೆ ಆರ ದಾದ ಪಿದ ಏ ಪೋಪುಜಿರ್ ಇಲ್ಲ ಲೇಪ್ವೇರು
5: ಅವಿ ಉಮಿಲ್ ತುಚ್ಚಿದ ಬರ್ಪುನ ರೋಗಯೇ ಅವೇರ್ಲ ಓಡಲ ಪೋಡುಂದಿಜ್ಜಿ ಉಮಿಲ್ ಇತ್ತುಂಡಾಂಡು
7: ಈ ಆಟಿ ತಿಂಗಳು ಜಾಗ್ರತೆ ಇಪ್ಪುಡು ಬರ್ಸಗ ಟೈಫಾಯ್ಡ್ ಜಾಂಡಿಸ್ ಇಲಿಜ್ವರ ಕಜ್ಜಿಪುರ ಬರ್ಪುನ
8: ಅವೆಕ್ಕೆ ಎತ್ತಿ ಆಟಿ ಕಷಾಯ ಪುರ ಪರಡು ಪನ್ಪಿನ ಪಾಲದ ಕೆತ್ತಿದ ಕಷಾಯ ಪರಂಡ ರೋಗ ನಿರೋಧಕ ಶಕ್ತಿ ಜಾಸ್ತಿ ಆಪುಂಡು
4: ಮೆತ್ತೆ ಗಂಜಿ ತೇವಿರೇತ ತಿನಸು ಪತ್ರೊಡೆ ಬೆಚ್ಚ ಬೆಚ್ಚ ತಿನಸುಲು ಜೀರ್ಣಕ್ರಿಯೆಗೆ ಭಾರಿ ಎಡ್ಡೆ
3: ಇತ್ತಿದ ಜೋಕ್ಲೆ ಗುಂದುಪುರ ಬುಡ್ಚಿ ಆ ನಾಲಗೆ ಆ ಹಾಲಾಯಿನ ಪಿಜ್ಜಾ ಬರ್ಗರ್ ಮಾತ್ರ ಬೋಡು
7: ಅವಂದು ಶೀತಪುರ ಬಣ್ಣಗ ಎಡ್ಡೆ ಮುಂಚಿ ಜೀರಿಗೆ ಬೆಳ್ಳುಳ್ಳಿ ಪಾಟಿನ ಬೆಚ್ಚಬುಚ್ಚ ಸೂಪು ಪರಂಡ ಭಾರಿ ಎಡ್ಡೆ
8: ಅರಶಿನ ಶುಂಠಿ ತುಳಸಿ ಹುಂದುಪುರ ಸೇವನೆ ಮಲ್ಪೋಡು
4: ಬೆಲ್ಕೈ ತಗಟ್ಟಿ ಬಂಡ ಇತ್ಯದ ಜೋಕ್ಲೆಗೆ ಬುರ್ಚಿ ಮೋನೆ ತಿರ್ಗಾತ ಪೋಪೇರು
3: ಈ ಆಟಿಡು ಬರ್ಸ ಜಾಸ್ತಿ ಪನ್ಪೇರು ಆಂಡ ಇತ್ತೆ ಈ ಮರಪುರ ತುಂಡು ಮಲ್ತು ಪಾಡ್ದು ಬರ್ಸಲ ಕಡಿಮೆ ಆವೊಂದುಂಡು
7: ಈ ಸರ್ಸಿದ ಬರ್ಸ ತುಂಡ ನಮಕ್ ನನ್ನ ನೀರು ತಿಕ್ಕುವ ಪಂಡದು ಪೋಡಿಗೆ ಆಪುನ್ ಮಾರೈದಿ
8: ನನಾಂಡಲ ಜನಕ್ಲೆಗೆ ಬುದ್ಧಿ ಬತ್ತದು ದೈಪುರ ಕಟ್ಪಂದೆ ನಡ್ದು ಬುಡ್ದು ನನ್ನ ದುಂಬದ ಜೋಕ್ಲೆಗೆ ಅಂಡಲ ನೆಮ್ಮದಿ ತಿಕ್ಕು
4: ಪಾತೇರು ಪಾತೇರ್ತು ಪೊರ್ತು ಕಂತಿನೇ ಗೊತ್ತೇ ಐಜಿ ಇಲಾಲು ಕಜಿಪಾವಡತ್ತಿಕ್ಕ ಈರೆ ನೇಲಾಳ್ತು ತಜಾಂಕ ಕನಪ್ಪೇವೆ ಚೂರು
3: ಅಂದಂದು ಪೋಯಿನಮ್ಮ ಎಲ್ಲೆ ಪಾತಿರ್ಗ ನಾನು
0: ದುಂಬುದ ಕಾಲಡು ಸಮಯ ಕಳೆಯರ ಒಗಟು ಕೇನೊಂದಿತ್ತಿರಿ ಅಂಚಿತಿನ ಒಗಟನು ಇತ್ತಿಕೇನ್ಗ
2: ಮರ್ಯಾಲಡು ಮಾಸ್ಟರ್ ಸೆಕೆಗಾಲಡು ಮೂಲಡು ಉಂತುಂಡು ಹೌದಾದ
9: ಔ ಕೊಡೆ
2: ಹಾ ಸರಿ
9: ಅಂಡೆಡು ಉಪ್ಪುನ ನೀರು ಬೊಲ್ದು ಮುಟ್ಟುನಾಗ ತಂಪು
2: ಹೌದಾದ ತಾರಾಯಡಿ ಉಪ್ಪುನ ನೀರು
9: ಹಾ ಸರಿ ಮರತ ಮಿತ್ತು ಕುಲ್ಲುಂಡು ಪಕ್ಷಿ ಹತ್ತು ಮುಳ್ಳುಂಡು ಪ್ರಾಣಿ ಹತ್ತು ಹೌದಾದ
2: ಪಲಕಾಯಿ
9: ಹಾ ಸರಿ
2: ಕುಲ್ಲಿನಾಗ ದೀರ್ಘ ಉಂತುನಾಗ ಎಲ್ಯ ಹೌದಾದ
9: ಔ ಕಂಟಿಲು
2: ಹಾ ಸರಿ
9: ಒಂಜೆ ಅಪ್ಪೆಗ ಸಾವಿರ ಜೋಕುಲು ಆಂಡ ಒಂಜೆ ಮಗಕ್ ಅಪ್ಪೆನು ತೂಪುನ ಯೋಗ ಹೌದಾದ
2: ಚಂದ್ರಬೊಕ್ಕ ನಕ್ಷತ್ರ
9: ಸರಿ
2: ಕಡಲು ಲೆಕ್ಕ ಉಂಡು ನೀರು ಹೆಜ್ಜೆ ಬನತ ಲೆಕ್ಕ ಉಂಡು ಮರ ಹೆಜ್ಜೆ ಹೌದಾದ
9: ಔ ಭೂಪಟ
2: ಹಾ ಸರಿ ಕಣ್ಣು ಉಂಡು ತೂಪುಜಿ ಕಾರು ಉಂಡು ನಡಪುಜಿ ಹೌದಾದ
9: ಔ ಗೊಂಬೆ
2: ಹಾ ಸರಿ
0: ಇತ್ತೆ ತುಳುವೆರೆಂಕುಲು ತುಳುವೆರೆಂಕುಲು ತುಳುವ ನಾಡಿದ ಬಾಲ್ಯಲಿಂಕುಲು ಪದ್ಯ ಬನಂದು ಬರಂದು ಲೇರೆ ನಮ್ಮ ಶಾಲೆದ ಜೋಕುಲು.

0: ఈత పొడుతూ ఈ తొలులేసిన నడపాదు కొర్తి నకులు శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఆంగ్ల మాధ్యమ శాలద జోకులు పాలుపడైన జోకులు సజీనా శ్రేయ డిపి నందన్ ఆల్బినా వైభవి దిశాన్ అనన్య ఎండి ఆద్యలక్ష్మి భవ్యేష్ అన్విత్ కృతిక యశ్విక అర్చన శ్రద్ధ శ్రావ్య బుక్క అమిత్ సహకార శారద శ్రీమతి పరిమళ ఎంవి ఇంబిరి పరికల్పనే శ్రీమతి ఆశా బుక్క శ్రీమతి దివ్య
1: ఇతనేట తుళు కార్యక్రముడు శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఆంగ్ల మాధ్యమశాల ధర్మస్థల ముల్పద జోకులు నడపాదు కొరిన కార్యక్రమ కేండర్ కుడుంజి కార్యక్రముడు తిక్కగా కిడందుపులే ఎస్డిఎం కాలేజీ ద సముదాయ బాణులి రేడియో నినాద 90.0